0: నక్షత్ర శ్రేష్ట యా జగి అన్నమే కోటి ఐక కామిని సఖే సజ్జనీ.
1: आता कार्यक्रमाच्या शेवटी आणखीन एक युगल गीत. माझा मुलगा ह्या चित्रपटातला